0: విజయం రోజా, విజయం రోజాగా మనం పలవదాలు. వచ్చే లేని తీసే అన్న, లేని తీసే అన్న అబాధమ దమ్మ. ఆయన ఇచ్చాలి
1: mamadi ntsetso ne ga go fela he re ya re be jwalo gore nyane ya pele mo to thiba fela jwalo he ke ditaba tsa sesotho gore nyana ya pele tla tampasa he hape ka go lonya bobedi.

0: పదాపద వ్యాపారాలు కమారి ఏ పాపు ప్రసాద్ వ్యాపారాలు విచ్చేది చెప్పారు కమారి ఉంది యాడి బాగా కమ్మని బాగా కింద ఫాస్ట్ కమ్మరా చేయించ ఫాస్ట్ బాగా కమ్మని చెంపరా వచ్చాను పెద్ద పిల్లలు బాగుంది అరే బాగా కమ్మనాలి
1: కమానే
0: మూడు మోసాలి
1: ఇటా సేపు సభలో

0: క్యాను ఎలగల బాట వారం బలబాల ఉప్పు నిజాలు కోసినట్టు చెంపు కోసినట్టు క్యాను తీసే కమ్ముడు కొడుకు ఉప్పు బలబాల ఉప్పు బకాసుల్లో బకాసుల్లో ఇంకో హాలక మాని ఇంపసు చిమియా వాహానల్ ఖతమ్ హై ఉయిట్లు కసే బిజే చులకంటే ఉతాయి చీబా బకాసుల్లో కామ్ల గురు కాపు మన బాలకల్ ఫోన్ వెళ్ళి శారీ మేడ్చే పట్టి చూపిస్తాంతి క్యాన్ ఎక్కడ స్పందంత అట్లాసింది స్పందంత అట్లాసింది వేల రూపాయలు జోలం కోసినట్టు చెంబు చెంబు క్యాన్ కమక మన బాబు క్యాన్ ఫీస్ బాబు ఉఫ్ మనక మన మహోపు వేల రూపాయలు చూస్తూ పసిస్ చూస్తూ పసిస్ లేబుచ్చి లేబుచ్చి అప్పుతాని బాహాన కంపక మనకి మట్లామ ఎంతో బంకెల బాబు చూస్తూ పసిస్ చూస్తూ పసిస్ చూస్తూ పసిస్ క్యాన్ వేకి సబన్న క్యాన్ అబన్న చూస్తూ బాబు చూస్తూ పసిస్ ఉకం రాహన్యాని ఉఫ్ మనక మనకి కోసినట్టు చెంబు క్యాన్ వేల రూపాయలు జోలక మనల రెస్లో కోశాన్ రెస్లో కోశాన్ ఉసక మనక ఒక సెల్లో ఒక మచ్చామా ఇప్పుడు హోయన పవన్లు కూటి క్యాన్ పవన్లు కూటి మున్నేమ హైతే హై ఇంత హోను పవన్లు కూటి ఎన్ని తీసాలే ఏమో ఒక సంఘటన పన్నల్ని హైతీ ఎంత కసలేక తిని అబ్బర చాని సుట్ల హోజాని ఉత్త బ్రహ్మాన్ని ఒక సిల్లు ఒక సిల్లు ఓ పాలు సుట్ల హోజాన్ సుట్ల హోజాన్ ఉఫి సబోలు వాహన కబ్బకి మాట్లామ ఇవి తోలక మానికి సేప అబ్బర చాని సాని సేప ఓయి నెల సమన్న చెబోచాచు చెబోచాచు ఇంకో వాహన రిఫ్లెక్ వచ్చాని క్యారు తోలక బోలు వీ బాపాలు స్పమంత అట్లాసిన్ స్పమంత అట్లాసిన్ అబ్బ నైస్ అబ్బర కాయ వీ నేత ఒక సిల్లు సిల్లు క్యారు ఫుట్ బ్రహ్మాన్ని రిఫ్లెక్ వచ్చాని క్యాను వీ నేత మానికి చెంబు చెంబు వీ నేత అట్లాసిన్ వీ నెల తోలక మానికి వచ్చాని తమశాని క్యారు ఫుట్ బ్రహ్మాన్ వీ నెల
1: హాటోలో ఛాలెంజ్ వదని లెక్కాలు హౌ కా సకమల సుబ సమాధమ హవల సేరో జిబోలు కసకు లాన్ లిలి టూన గమాన్ కహు వన సుబ సరి జబాటు కలే లిలి సేరు సమాతమ ఇల్ మన బాబల మషగన సుమెన గంజ్ హురల సబ కసస హురు మును తబన మషమి మషమి మఖత హా రిసిఫ బోలు ఉయి రిసిఫ ల మోను మోయి రుపు సను మితి హా షబిలి చినన నలో ఎనన యాల్ మే హా మూఫ అవుట్ తబన బన బా తు అగో ఫై బోలు గుసే బా ము సియా మును బా యాపిలి ఇల్ మబట గమన కై ఇన్ టర్మ్స్ ఆఫ్ అటాకి నితి సల జోన అంటు వదన షబిలి ఉమ బేసి ఇబులి హా హురు జిబోలు హుజల so passa madama ba solo ki munyeta fala la yol mamidi reti khujelo ba besa ofe ona se se singis film
0: bay ba pala kam sale fa fa susani msani se pa li sale sale le ibe munna wa ngolo man ki khim makheta wa ngolo khim makheta ba ni ba su ki munyeta ba ba ma tama impolo jalo ba ba pete fa fa susani ka ga khodi le kekema ibe teng ho so passa na sa di jabatu ibe bungu ma tama o dula o bua ka free kick specialist na go hle di timi mona yena e foka e mu wabo
1: hona le ntho tse sa tlhokeng mabese di o coste tšhelete go di etse di-free kick re o ithuta tsona le gore o di practice nako le nako gore o tlo tsebe go di nepa ga di tlhoke tšhelete di tlhoka nako e leng gore sebapa ditlame fitlhele ka nako le baleng o di practice re-free kick e leng gore di tla re thusa le gona national teaming gobanoa.